0: ఉపతిగన్నః అత్యంతం కాలాంతరే సమర్పితుం వహమే.
1: ఆనందమయం సంఘానుపతినయ.